0: ఉండవయ్య, బంద నీరు నింద నీరు కొండ పోచింది అన్నట. అదో రైడే పోండ నీడ, నేను తమ్ముల మిలిటరించి బంతిప్పా. ఎల్లి కుందుగాడు తిరిగి పన్ను హోటల్ ఉండవు మక్క.
1: కాఫీ తోటత్ర కొడిబరిలు నేర మరత్ నేర పన్నైతు మాచు చెన్న కొజ్జ బంతుండెంగ ఆపింజిత్ అన్నట. ఆ యాల తోటత్ర మూలలు ఇడింజి పన్ను బూవకు సురాయితిక్కు.
0: ఆచా ఇంజంత ఉండా పండ్ర లిస్ట్. భోజరి తోటత్ర కరలు పాల పన్ను బుద్ధండు, ఊకాడర్లు చెక్క పన్ను కొరియ తిందండు.
1: అదా ఫోన్ బాత్ పున. హలో హలో, ఓ ఆంటీ చాయ్లుళ్ళిరా? ఆ నంగెల చాయ్లుండంటీ దండుకురి ఫోన్ మడింజిరా? ఏ ఇల్లేలా ఇల్లే, అవ మడికేరికి పోనవ ఇన్యు బంత్లా ఆంటీ బప్పకాచి అక్కువ దారాయి తిక్కుంది. ఎంత ఉంది అప్ప చెత్తవ నేందు సైతం సాంబ్రాణింది. ఉయ్ రామా, నీడదికి కారగూట బడిపింది అల్లించే.

0: ఉళ్ళ్య, నేను ఒక మారి ఇకెన్నే నేను ఎలా తింపరమే వాళ్ళ చూడు. అచ్చికి ఎలా
1: కూటీ పోపిరా?
0: కూటీ అండి పోపి. ఆ చెంగి,
1: ఆ చెంగి ఇంత
0: నీడల్లి మూందు దోష ఉండింది నానన్నానా? నీ ఒత్తుండు
1: ఇక్క చెడి కలిచక ఆయిలే. సరి ఆ చెప్ప, నడలి ఉళ్ళ మూందు దోష ఎంత అమ్మణితారి
0: అన్నాడా? అన్నిరడా నేరైతే అన్నిరడా
1: అన్ని
0: ఉందనే దోష నాను నేను ఒక్కచి పరమే పోనల్లి. నాకు గుర్తు పరిచయంలో ఎదేంగి పొన్నాళ్ళు మూడేడు కూడా తక్కు పందుటక నీకు పొద్దురు మారి దండనే దోష పరమే పోనల్లి. నీకెన్న నీరుండుందే గుర్తులే, ఒట్టారే ఉండుండుంగి నీకు సోషల్ మింగ్లింగ్ ఉండుదే ఇల్లే. ముందే నీకుళ్ళ బల్య రోగ అందక అదే ఎలా మరుదురు రోగ మర్పు రోగ మరిగుళి రోగ ఎల్లి పోడు ఎంత అన్నాడు మరుదురు.
1: అయ్యో అచ్చికయ్యా, అదినెల్ల నన్ను సరిమడేవియప్ప ఒమ్మ కూటియ పోయి
0: అందక చెంగి ఒరు గళిగేరు చూందు కొడవ భాష సాహిత్యరా ఉడికే బొలిచేకాయితే నంగడ కర్ణాటక గొడవ సాహిత్య అకాడమీ బల్య మేళమాడి ఉండు చూందు మేళ తింతలి పన్ని గొత్తుండాల.
1: అయ్యో నా నేను అచ్చక పెద్దయా, కవి గోష్ఠి విచార గోష్ఠి ఆటపాటు బొలుకాటు ఉమ్మతాట నాటక
0: అదే గొత్తి ల్యాండ్ తింజక నిన్ను నీడ పాప పల్లలు చురించ
1: రాక్ష చీ నల్ల నేరతదురు చెడి ఎన్నంగని విషయం ఎంతనండి.
0: అదే భారీ గౌజన మేళ ఆయన ఉండు చోందు అతలు
1: చీ అప్ప ఈ మధ్యన నేరత మల్ల కోళి కళచనకి కలిపిరా దరచిన్ కాంగుందో బేరే ఇల్ల నింగకు విషయం ఎంతనో మా మిన్నకండి.
0: వడియ పండుకుందే ఒక ప్రత్యేక పై పోటీ ఉండలో చోందు పై పోటీలు గద్ద దంపత్యాల మేళకాడకచ్చిలే ఢిల్లీ మేళకైపోలో అదు విషయం గుర్తుండా మేళ ఇందే.
1: అల్లా ఎంత పైపోటీ అండి, జగడమాడో పైపోటీ అచ్చంగి నంగకే ఫస్ట్ పప్ప
0: నడు తక్కిని తుండిట్లే మధ్యలో బాయడో అప్పడమని ఏర్పరచబోంది బుద్ధి
1: అచ్చకంగా చెడించవత్తి ఎంత పైపోటీందమ్మా అన్నీయప్ప.
0: ఏదా చింగి కొడవ పాటిట్టండి పాటికి సరే అయితే ఆడో నంగడే క్యాసెట్ కొండు పోకుండా చూందు
1: నాను చాయలు ఆడివి ఎల్లారు నన్న నోటిత్ ఒక సోషల్ మింగ్లింగ్ ఉండేదండు
0: నడ తక్కిని తుందిట్లే.
1: సరేప్ప మింగకండి.
0: నంగ ఒందు మాడోలు కొడవ వాళ్ళగ తాట్ క్యాసెట్ ఇట్టాడు వాళ్ళగ తాటాడున్నా
1: ఉయ్ దమ్మయ్యా నాకు వాళ్ళగ తాట ఆడవకే బప్పులే చిన్న పడుపు చిట్టి తప్పిరా.
0: రమరమా నీకెంత గొత్తిప్పా అండి ఒరు గలిగేరు నన్ను వాళ్ళగ తాటుడివి అంతూ నానాడివి నాడనికే నేను ఆడి పడి అయ్యో ఒరే బరి కన్నీ కుండిన కులికెండి ఆడితే మరైతే ఇదా ఇన్ని ఆడు అయ్యో దారుణం పొయ్యనికి కైన ఒరే బరికి మాడి ఆడితే మరైతే అయ్యో అన్నే నల్ల చూందు ఇదా ఇన్ని యాడ్ ఇదా.